శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. ముత్యాల స్వరాలు తెలుగు కార్యక్రమంలో మా వందనాలు స్వీకరించుకోండి. ప్రియమైన శ్రోతలరా, సరిగ్గా మన ఈ ఆదివారపు ఆగస్టు 23వ తారీఖున సమయం అయింది మధ్యాహ్నం వేళ 12 అనుకుంటున్నాను. ఈ గంటసేపు కార్యక్రమంలో మీరు మాతోనే ఉంటారు. ఎన్నుకున్న ఈరోజు విశేషమైన పాటలు మీరు విని బాగా మెచ్చుకుంటారు. సరే, ఇంకా సమయాన్ని మాటల మీద వ్యర్థం చేయకుండా వినండి మన నాటి కార్యక్రమం ఒక తొలి పాట.

అవునండి శ్రోతలారా, మన ఈనాటి కార్యక్రమం వింటున్న మీకందరికీ అనేక ధన్యవాదాలు ఇంకా ఇంకోసారి సమర్పిస్తున్నాను. ఇంకా మీరు చక్కగా

కానీ మీరు మీ రేడియో సెట్ పక్కన కూర్చుని ఇంకా కొందరు ఈ సమయం ప్రయాణంలోనున్నారు కూడా. అయినా మీరు ఎంతో శ్రద్ధాపూర్వకంగా మన కార్యక్రమం వింటున్నారంటే కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. ప్రతి మీరు గమనిస్తే మన ఆగస్టు నెల యొక్క చిట్టి వారాల వరకు చేరి ఉన్నాం 23, మీరు నమ్ముతారా? అయినా సరే బ్రహ్మాండకరంగానే మన కార్యక్రమం కొనసాగిస్తున్నాం.

సరే శ్రోతలారా, ఇవరెవరూ ట్యూన్ చేయలేదు ఇంకా, గుర్తించుకోండి మన ముత్యాల స్వరాలు కార్యక్రమం ఇక్కడ మన AM2 రేడియో ఛానల్ మీద మీరు వినబోతున్నారు. ఇంకా గంటసేపు కార్యక్రమం అయినా సరే, అది 30 నిమిషాల కార్యక్రమం అయినా సరే, ఇదే చిరునవ్వుతోనే, ఇదే ఆనందంతోనే, అదే ఉత్సాహంతోనే మీ ముందుకు మనం ప్రతిసారి వస్తూనే ఉంటాం. మీరు కూడా అదే కుతూహలంతోనే మన కార్యక్రమం వేచి ఉంటారని నమ్మకం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే వినండి ఇదే పాట, మనం మన సంగీత ప్రియులందరికీ విశేషంగా అంకితమిస్తున్నాను.

సరే శ్రోతలారా, కాలచక్రమం అనే ఒక విశేషత ఇదే. కొద్ది వారాల క్రితమే మనం ఆగస్టు నెలలతో బ్రహ్మాండకరంగానే మనం మొలదు పెరిగి ఉన్నాం. ఇంకా వారం రోజుల్లో కూడా పూర్తి అవుతుంది. ఇదే విధంగా మీరు చూస్తే కొన్ని నిమిషాల క్రితమే ఎంతో బ్రహ్మాండకరంగానే ముత్యాల స్వరాలు కార్యక్రమం మనం మొదలు పెట్టి ఉన్నాం. ఇదే కార్యక్రమం ఇంచుమించుగా కొన్ని నిమిషాల్లో కూడా మనం పూర్తి చేద్దాం. ఇదే కాలచక్రమం. ప్రతి నిమిషాలని, ప్రతి క్షణాన్ని మనం బాగానే ఆనందించుకోవాలి. అదే చిరునవ్వు, అదే ఆనందం ప్రతి ఒక్కరితోనే పంచిపెట్టాలి కదూ.

0: సరే శ్రోతలారా, ప్రతి ఒక్క శుభారంభానికి ఒక శుభాంతం ఉంటుంది. అదేవిధంగా కొన్ని నిమిషాల్లో మన ముత్యాల స్వరాలు కార్యక్రమం పూర్తి అవుతుంది నేను అనుకుంటున్నాను. ఈరోజు మన గంటసేపు తెలుగు ప్రసారంలో మనం ఎన్నుకున్న పాటలు, ప్రసారం చేసిన విశేషమైన సినిమాల నుంచి పాటలు మీరు మెచ్చుకున్నారు. అదేవిధంగా అనేక అనేక ధన్యవాదాలు విట్కోలు. మీకు చాలా బ్రహ్మాండకరమైన ఆదివారం కోసం కోరుకుంటున్నాను.
1: ముందు నేను పాడతాను ఈ పాట మీకోసం. మా అమ్మ కోసం రాసిన పాట.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక సంగీత రసికులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. రాత్రి వేళ సరిగ్గా 7:30 అయింది. స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం యొక్క ప్రసారం అవుతున్నది. వందన మీతో ఉంటుంది ఈ 20 నిమిషాలకు. అలవాటు ప్రకారంగా మన కార్యక్రమంలో మంచి సినీ పాటలతో ప్రసారం చేస్తూ ఉంటున్నాం. అయితే పదండి శ్రోతలరా, ఈ రాత్రి వేళ ఎవరెవరు తమ భోజనం చేస్తున్నారు? మొట్టమొదటిగా మీకు శురుచి చెప్తూ మన కార్యక్రమం మొదలుపెడుతున్నాం.

స్వరాల వేదికానే తెలుగు కార్యక్రమం రాత్రి వేళ ప్రసారం అవుతున్నది. విశేషంగా మీకోసం, మీ ఆనందం కోసం మీరు సమయం గడుపుతున్నారు, ఇంట్లో ఉంటున్నారు, లేదా బయటికి వెళ్తున్నారు, లేదా సమయం గడుపు

విశేషంగా మన జీవితంలో మనకు నచ్చినట్లు ఎప్పుడూ ఉండదు, కానీ దాన్ని అందంగా మలచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది.

సంగీత ప్రియులారా, రాత్రి వేళ మన కార్యక్రమం ఇంకా అంతం సమీపిస్తూ అయితే రాత్రి వేళ కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలన్నీ ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.